438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్జ్పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం శ్రావణమాసం శుక్లపక్షం ఆగస్టు నెల 13వ తేదీ ఈరోజు గురువారం

నేటి కార్యక్రమంలో భాగంగా సూపర్ హిట్ పాటల్లో కొన్ని చిత్రాల నుంచి పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినవచ్చు.

ఇప్పుడు వినండి. ముందుగా వేమన సూక్తి. మర్మ మెరంగలేక మతమును కల్పించి ఉరివిదు కలగుడు ఒకరికొకరు గాజు టెంట కుక్క కలవరపడు రీతి విశ్వధాభిరామ వెనురవేమ. అంటే మతము అనేది ఛాందస తత్వాన్ని మూడే మూడు పాదాలతో మూడు కన్నుల వాడివేడి కంటితో కాల్చినట్టు రాశాడు వేమన. ఎదుటివారిది ఏ మతం? తన మతమే కదా. అయినా అది పరమతమని కలవరపడుతున్నారు మనుషులు. ఎలాగంటే అద్ద పుట్టింటిలో కుక్క తన బింబాన్ని చూసి అది వేరొక కుక్క అని కలవరపడుతుంది అన్నాడు. అందుకే సమానత్వానికి ఇంతకన్నా హితమైన వాక్కు ఇంకెవరు చెప్పగలరు? అందుకే సుప్రసిద్ధ బౌద్ధ మహాకవిగా పేరుగాంచిన అశ్వఘోషుడు కుల మతాల గురించి చెబుతాడు. ప్రపంచములో కాలి అడుగున్న బట్టి అది సింహమని, ఇది ఆవుదని, అది పులిదని అంటూ గుర్తించగలం. కానీ మనుషుల అడుగులను బట్టి ఇది వారి కులమని, ఇది వీరి కులమని మనము చెప్పలేము కదా. అందుకే వాటిని నిర్ణయించడం దుర్లభం కాబట్టి ఒక చెట్టుకు పండిన పండ్లలో ఇది వారి పండు, వీరి పండు, వారి పండు అనేదానికంటే కూడా ఒక సమాన కులం మతాలకు వివేకంగా ఉన్న వాదనలు ఎందుకు అన్నాడు. కానీ ఈ రోజుల్లో అనేక మంది మాది మాది మాది గొప్ప అంటూ వాళ్ళు సమాజంలో సాధిస్తున్నదేమిటి అనేదానికి అర్థము ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్ దీపం లాంగలన మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు 12:00 రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 రంగత్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బొంబుక రేపు ఉదయం 6:15 స్వరాజ్ దీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురం

వస్తుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 11 గంటలకు సహిద్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగాచంగ రాణిచంగ రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సహిద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సహిద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్ రేపు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు సహిద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4 గంటల 30 నిమిషాలకు సహిద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు సాయంకాలం 5 గంటలకు స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 7 గంటలకు డిగ్రీపూర్కై మాయబందర్ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు డిగ్రీపూర్లో బయలుదేరి మాయబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నలంద రేపు రాత్రి 9 గంటలకు లిటిల్ అండమానకై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవ సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి వాతావరణ సూచనలు. మన అండమాన్ నికోబార్ దీవుల్లోని మత్స్యకారులకు ముఖ్యమైన సూచనలు ఏమనగా, ఈరోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు సముద్రం కొంచెం అశాంతిగా ఉంటుంది. గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి దీనివలన అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాబోవు 7 రోజులు కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లేటప్పుడు తీర ప్రాంతాల హెచ్చరికలను గుర్తించుకుని వేటకు వెళ్లాలని సిద్ధం చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు సూపర్ హిట్ పాటలు, ఇందులో కొన్ని చిత్రాల్లో నుంచి మీరు వినబోతారు. ఇందులో భాగంగా కార్యక్రమంలో ముందుగా వినండి. తీర్పు, సమంజసం, సమానత్వం మన దేశానికి అంకితం. అందుకే అంటారు ఇంటింటికి మువ్వెన్నెల జెండా. హర్ ఘర్ తిరంగా అనే దాంట్లో శ్రోతలు దీని గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలంటే, త్రివర్ణ పతాకం ఆకాశంలో ఊగుతున్నప్పుడు దాని యొక్క భారతదేశ గుండె గర్వంతో కొట్టుకుంటుంది. ఎందుకంటే ఇందులో కేవలము 3 రంగులు మాత్రమే కావు, మొత్తము భారతదేశం యొక్క హృదయము ఇందులో కనిపిస్తుంది. అవును, శ్రోతలకు ముఖ్యంగా ఇలాంటి దేశభక్తి మరియు రాష్ట్రభక్తి ప్రేమ భావన ప్రతి ఒక్కరి గుండెల్లో చేర్చాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ఇంటింటికి మువ్వెన్నెల జెండా ప్రచారము 9వ తారీఖు నుండి ప్రారంభమైంది. ఇది 17వ తేదీ వరకు కొనసాగుతుంది. హర్ ఘర్ తిరంగా ప్రచారం కేవలంలో ఒక ప్రచారం మాత్రమే కాదు, దేశం పట్ల మన గౌరవాన్ని ప్రేమను వ్యక్తపరిచే ఒక అవకాశం. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సంతోషం దేశంలో నలుమూలలా వికసిస్తుందనేది, వినిపిస్తుందనేది వినిపించాలని కూడా అందరి యొక్క వృత్తి. అందుకే ఇది గతం, ప్రాంతం మరియు ప్రతి ఇంట్లో దేశభక్తి రంగు స్పష్టం కనిపిస్తుంది. త్రివర్ణ పతాకం, త్రివర్ణ గీతం కేవలం ఒక గుడ్డ ముడి మాత్రమే కాదు, ఇది సైనికుల త్యాగానికి, ధైర్యానికి మరియు వారి యొక్క శౌర్యానికి నిదర్శనం. ఇది ఒక చిహ్నం. ఇందుకోసం ఇందులో ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టారు. తద్వారా ఈరోజు మనం ఈ త్రివర్ణ పతాకాన్ని ఆకాశంలో సగర్వంగా ఎగరవేయగలుగుతున్నాం. త్రివర్ణ పతాకం గాల్లో ఊగుతున్నప్పుడల్లా మన భవిష్యత్తుకు సురక్షితం చేయడానికి తమ ప్రాణాలను అర్పించిన ఆ వీర సైనికులకు ఇది ముఖ్యంగా గుర్తు చేస్తుంది. అందువల్ల త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం కేవలం మన హక్కు మాత్రమే కాదు, ఆ వీరుల పట్ల మనకున్న నిజమైన దేశభక్తి మరియు గౌరవము స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా

మనం కూడా ఈ యొక్క ప్రచారంలో భాగస్వాములు అవుదాం. ప్రతి ఇంట్లో తమ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి. అదేవిధంగా తీర్పు, హృదయం, దేశభక్తి భావాలను మీలో మేల్కొల్పే విధంగా ఇది ఉండాలి. అప్పుడే మన భారతదేశం యొక్క కీర్తి పతాక స్థాయిలు మరింక ముందుకు వెళ్తాయి. ఇది భారతీయులకు గౌరవం మాత్రమే కాదు. ఆగస్టు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు తప్పకుండా దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా ఎగరవేసి వందే మాత్రం జాతీయ గీతం స్ఫూర్తికి మీరు మనము నివాళులర్పిద్దాం. ఈ యొక్క త్రివర్ణ జెండాతో ముఖ్యంగా తప్పకుండా రూపం ప్రతిరూపం గుర్తుకు రావాలి. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి ఒక పాట.

ఇప్పుడు మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం, అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథను మీ వద్ద ఉంది కదా. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణావకాశం. మీ కెమెరా కటికం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వము, పర్యాటకము, సంప్రదాయాలు, స్థానిక కష్టాలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల విడివి గల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పడమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయి 2,00,000 రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5,00,000. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరిచి ప్రోగ్రామ్కు వెళ్ళి మీ యొక్క దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 31 ఆగస్టు మాత్రమే స్వీకరించుతున్నాం. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ, భారతదేశ వేదిక, మీ ద్వీపం మీ కథ, మన గర్వం. ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి.

0: हेलो, मैं हूं एचआईवी वायरस। नाम तो सुना ही होगा। मैं आपका दोस्त बनकर आपके शरीर में घुसकर आपको बीमार कर सकता हूं। मुझे उनसे दोस्ती करना बहुत पसंद है जो जाने अनजाने एक से ज्यादा साथियों के साथ बिना कॉन्डम सेक्स करते हैं। ये किसी भी तरह के सेक्स में कॉन्डम का इस्तेमाल नहीं करते। मैं तो उन पर भी नजर बनाकर रखता हूं जो अपने रेगुलर पार्टनर के साथ भी कॉन्डम नहीं लगाते, और जो नशे की हालत में दोस्तों के साथ एक ही सुई व सिरिंज का इस्तेमाल कर लेते हैं। इन छोटी छोटी लापरवाहियों से मुझे उनके पास आने का मौका मिल जाता है। तो मैं हूं एचआईवी वायरस। मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया क्या?
1: Still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
2: ఇప్పుడు వినండి, ఈరోజు ప్రపంచ అవయవ దాన దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు నెల 13వ తేదీన ప్రపంచ అవయవ దాన దినోత్సవం జరుపుకుంటారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని అవయవదాన ప్రాముఖ్యతను తెలియచేయడానికి మరియు ప్రజల్లో అవగాహన పెంచుకోవడానికి ఈ రోజును నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశాలు: మరణం తర్వాత కూడా లేదా బతికి ఉండగా ఆరోగ్యకరమైన అవయవాలను వేరే వారికి దానం చేయడం, అవయవ దానం ఉన్న పట్ల అపోహలను తొలగించడం మరియు ప్రాణాలను కాపాడి స్ఫూర్తికి నింపడం వారి యొక్క ముఖ్యం. ఒక వ్యక్తి తన అవయవాల దానం చేయడం ద్వారా సుమారు 8 మంది ప్రాణాలను కాపాడవచ్చు. గుండె, కాలేయము, కిడ్నీ, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాలను మార్పిడి చేయవచ్చు. ప్రజలలో నైతికతను, అదేవిధంగా తోటి వారికి సహాయపడే గుణాన్ని ఇది పెంపొందిస్తుంది. అవయవాల్ని ఎందుకు దానం చేయాలి అనే ప్రశ్నకు వైద్యులు స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చారు. మనం మనకు కావలసిన ఎన్నో రకాల వస్తువుల్ని కృత్రిమంగా తయారు చేసుకోగలుగుతున్నాం, కానీ అవయవాలను మాత్రం తయారు చేసుకోలేకపోతున్నాం. అందువలన చనిపోయిన వ్యక్తులు వారి యొక్క అవయవాల్ని అవసరమైన వారికి అందిస్తూ వారికి మరో జన్మను ఇచ్చినట్లు అవుతుంది. ఈ విషయంలో మన భారతదేశం చాలా వెనుకబడి ఉంది. మన పురాణాల ప్రకారం ఆత్మకు మరణం ఉండదు, శరీరానికి మాత్రమే ఉంటుంది. ఒకసారి మరణిస్తే క్షణం నుంచి ఆ శరీరం పాడవుతూనే ఉంటుంది. అయితే కొంతసేపు మాత్రం లోపు కళ్ళు, కిడ్నీలు, లివరు వంటి కీలక అవయవాల్ని సేకరించి ఇతర అవసరమైనట్లు అవుతుంది అని వైద్యులు చెబుతున్నారు. దీనిపై ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తేదీన ఈ యొక్క అవయవదాన దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం. ఈరోజును ప్రపంచ దేశాలు, ప్రభుత్వాలు, డాక్టర్

ఆసుపత్రుల నిర్వాహకులు అవయవదానం గొప్పతనాన్ని వివరిస్తూ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. దీనికి మనం మహాదానం అని కూడా పిలుస్తాము. ఎందుకంటే మన దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా చాలామంది ఉంటున్నారు. వారు ఎలాగో తిరిగి బ్రతికే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి వారి అవయవాలను ఇతరులకు సెట్ చేసి అమర్చడం ద్వారా మనకెన్నో కుటుంబాలు మరెన్నో కుటుంబాలు మేలు చేసినట్లు మనకవుతుంది. అంతకంటే గొప్పతనమా ఏముంటుంది? కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవయవదానం కేవలం చనిపోయిన వారి నుంచే కాదు బ్రతికి ఉన్న వారి నుంచి కూడా అవయవదానం సేకరించవచ్చు. మర్చిపోకండి.

మీరింతవరకు నేటి సూపర్ హిట్ పాటల్లో భాగంగా కొన్ని పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మా అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు ఇవ్వండి. మరి నమస్తే.